0: మీరు మాయతోడు, మీరు విశ్వాస తోడు, మీరు స్వప్న తోడు. ఏను చేయను మళ్ళీ తీరు పాపి అనువాద్
1: మా సంగ పైలా